0: ఉద్యమం సాగుతున్నాను సార్. Time is 1-9 and estimated time of arrival will be 0500 Zulu.
1: Fine. 392 Jim Cargo 397 flight.